0: తిండు పలిమూరన దీవాలడు వెళ్ళాలి పలిమూరన
1: యో కా ట్రెడిషనల్ మనకై బిల్ మగైడకిమే ఎవ్రీడే 5 AM గా 6 PM తినాలి ఆల్ రెడీ అవునా